0: మ్యా రిగార్డింగ్ ఫతీ ఫస్ట్ గడి తిరిస్ మీ దివే రాజ్యగాడు
1: అల్గొండ మింగే ప్రోగ్రామ్ తంగ్ హమ్ జిఫావా గొతుం దెంగెనస్తేని కీరిత్ గుర్వానుగ దివే తర్జమా కీరిత్ గుర్వానుగ దివే తర్జమా మీదు గెనస్తేని సూరతు నిసా ఫషాగిన్ ఈ సూరతుగి ఎకావీస్ వన ఆయతుగి నియల తర్జమా విదాడు దివ్వాఫావని డాక్టర్ మొహమ్మద్ హనీఫ్
2: بسم الله الرحمن الرحيم
3: رحمن وانت رحيم وانت الله باسم فلم فشاغنمي

అంహెనుం వారుతకు గతమకి తియబామిహున హలాల్ వెగిం వా కమెన్ నూనె అది ఫాళు వెగిం హురి హుతురుకం బొడు వెగిం వా ఫాఫై ఎకంబలుం గెనెస్ గన్నకంగా వన్యా మెనువి ఎకంబలుం నత్యబామిహున్ దీఫా వా తకి తీగి తెరేం బై అతులా గతమట్టక ఎకంబలున్న దతిను కురాషి అది హేవగతుగా ఎకంబలున్నాయకు ఉళేషి తియబామిహున్ ఎకంబలున్న నురుహున్ తెరి విజ్జనమ దన్నాష బై ఫహర త్యబామిహుం ఎచ్చక నురుహుం వెదానితే అది ఎచ్చగ్గా అల్లాహ్ గినవెగింవా హేకన్ లవ్వా ఫానితే.

0: بسم الله الرحمن الرحيم. السلام عليكم أهل الديار من المؤمنين والمسلمين، وإنا إن شاء الله بكم لاحقون، ويرحم الله المستقدمين منا والمستأخرين. أسأل الله لنا ولكم العافية. ماني ముమినున్న ముస్లిముంగితరేం మీ గోవతితకుగావా తీ అహులువెరిన్న సలాం హురి హమకషవరుం అహరమిం మ్యాంగ్ అల్లాహు ఇరాదకురవ్వాఫుమున్ తీ బ్యామీహుంగి గాత అన్నానం అది మ్యాంగ్ అల్లాహు ఇస్వే మరువా మీహున్నషా ఫహుం మరువా మీహున్న రహ్మెల్లవ్వార్ష్ అహరమిన్నా తీ బ్యామీహున్న దుళహేకం దివ్వుంగది మ్యాంగ్ అల్లాహుగి హద్రతుగా మి అళా దుఆ దన్నవము.
1: కొమ్మె ఉమురక,
2: కొమ్మె ఫంతియక,
1: కొమ్మె గింతియక, దివెహి రాజ్యేగి అడు ఎంహా సతరుసేగ సాళిస్ నువే కిలోహర్ట్స్ మీడియం వేవ్
2: అడ్డి హనువే మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్ ರಾಜ್ಯಕ್ಕೆ ಕೊಮ್ಮೆ ಹಿಸಾಬೆಗೆ ಹುರಿಗೆ ವಿಸ್ ಎಸ್ ಅಗೆ ದೆಕ್ಕುಮ ಕಾಣುಲ ಪಿಎಸ್ಎಂಗೆ ಚೆರಲ್ತ ಫೋನು ಅಡುವ ಹಾಲ ಬಲಾಲುಮ ಫಸೇಹ ಗೊತೆ
3: ಪಿಎಸ್ಎಂ ದಿವೆ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡ ದೀನುಗೆ ಅಡು ಅದಿ ದಿವೆ ಎಫ್ಎಂ ವಿಸ್ ಅಡುವ ಹಾಲ ವೇಣೆ
2: ಟಿವಿಎಂ ಎಸ್ ಟಿವಿ ಅದಿ ಪಿಎಸ್ಎಂ ನ್ಯೂಸ್ ಬಲಾಲುವೆ
3: ಪಿಎಸ್ಎಂ ಐಒಎಸ್ ಅದಿ ಆಂಡ್ರಾಯ್ಡ್ ಫೋನ್ ತಕುಂ ಡೌನ್ಲೋಡ್ ಕುರವೇಣೆ
2: ಪಿಎಸ್ಎಂ
3: ಅವಹ ಫೋನ್ ಡೌನ್ಲೋಡ್ ಕುರಪ್ಪ.
4: ರಬಿಯುಲ್ ಆಖಿರ್ ಮಹಗ ದೇವನ ದ್ವಸ್ ಫಾಹ ಕುರವೆನಿ ರಾಜ್ಯ ಇಸ್ಲಾಮ್ ವಿದೋಹ ಕೊತುಗ
5: ಮಿದುವಸ್ ಮಿಗುತ ಫಾಹಗ ಕುರವೆನಿ ಏರು ರಸ್ಕಂ ಗಾಹುಣ್ಣೆವಿ ಸಿರಿ ತ್ರಿಭುವನ ಆದಿತ್ತ ಮಹಾರದುಂ ಇಸ್ಲಾಂ ದಿನ್ ಕಬೂಲ್ ಫುಳು ಕುರವ್ವ ದಿವೆ ರಾಜ್ಯ ಗೆರಯಿತುಂ ಎ ದೀನಂ ಎಂಬುರುಮ ಫಸತೇಗ ಸಾಳಿಸ್ ಅವ್ವನ ಅಹರುಗೆ ರಬಿಯುಲ್ ಆಖಿರ್ ಮಹಗೆ ಕುರಿ ಕೊಳು ಅಮುರ್ ಕುರೆವುಮು
4: ತುರ್ಬಿವನ ಆದಿತ್ಯ ಮಹಾರದು ಇಸ್ಲಾಮ್ ವಡಾಗತು ಮಫ ಇಖ್ತಿಯಾರ್ ಕುರೆಬಿ ನಂಫುಳಕಿ ಅಸುಲ್ತಾನ್ ಮೊಹಮ್ಮದ್ ಇಬ್ನ ಅಬ್ದುಲ್ಲಾ
5: ದಿವೆಹಿಂಗೆ ಮೆದುಗ ಮೀರಾದುಂಗೆ ನಂಫುಳು ಮಶೂರು ವೆಫಾವಣಿ ಧರ್ಮವಂತರಸ್ಗೆ ಫಾಣ್ಗೆ ನಂಫುಳು
6: ದೇರ್ ರಬಿಯುಲ್ ಆಖಿರ್ ದಿವೆಹಿರಾಜ್ ಇಸ್ಲಾಂ ವಿದೋಸ್.

0: మీహారు గడింగ్ హెందును ఆ గడి తీరేసి మినట్ మీ దివ్యరాజ్ చేకాడు.
1: ముసహఫు ఫిలావళి
2: బిస్మిల్లాహిర్ రహమాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాత్. ముసహఫు ఫిలావళి మిస్సిల్సిలా ప్రోగ్రామ్ తాడో సమగందవా మెహబూబ్ నమ మర్హబాదన్నవ ప్రోగ్రామ్ యొక్క బదులు కొద్ది అడగండి అడగండి మీ మొహమ్మద్ రమీస్ ముసహఫు ఫిలావళిగా మీదగా ప్రోగ్రామ్ గమనిస్తేనే సూరతుల్ మర్సలాత్గా

0: ಮದರ್ಸಾ ಕುದಿಂಗೆಗಡೆ.
1: అస్సలాము అలైకుం.
2: అస్సలాము అలైకుం.
1: మీ గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్ దావుద్ దాయిన్.
2: అదే అబ్షా షాహున్. మీ హఫ్తాగా మదర్సా కుదింగే గాడే హాస్య కురణి గ్యాసుద్దీన్ ఇంటర్నేషనల్ స్కూల్.
1: మీ హఫ్తాగా ఎస్వరం హాస్య బ్యాతకే కురియంగే బహురి.
2: ఏ బ్యాతక ఆయకు కుడే ఎరుకొళకి తెరే మదర్ కొల్లా.
0: మదర్సా కుదింగే గాడే
1: ದಿವೇ ರಾಜ್ಯಗೆ ಅಡು ಮೆಗಡಿ ಗಮಿ ಕುರಿಯ ಗೆಂದಣಿ ಮದರ್ಸಾ ಕುದಿಂಗ ಗಾಡಿ
2: ಮೆ ಹಫ್ತಾಯ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕುರಿಯ ಗೆಂದಣಿ ಗ್ಯಾಸುದ್ದೀನ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಸ್ಕೂಲ್
1: ಫುರ್ತಮ ಹಿಂಗ ಸ್ಕೂಲ್ ಅಭೇ ಗೊತ್ತು ಕೂಡ ಮಾಲು ಮಾತ್ಕೊಳ್ಳಂಗ ಅಡು ಹಾಲು
2: ಹುಷಾಳ ದೇಣಿ ಮೀ ಸ್ಕೂಲ್ಗೆ ಗ್ರೇಡ್ ದಿ ಹೇಗೆ ದರವರು ಜೋಹಾ ಅಬ್ದುಲ್ಲಾ.

0: గడిమెందో 12 గంటల 30 నిమిషం మీ దివేరాజ్ గారు
1: మీ అషారహరం మధ్య ఉమర్ ఫ్రయం ఖాస్ కురేఫా ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ గా అషారహరం దర్శక కొడుకు దిన్నా నుగులే అడా వాహకురం ఎకషిగెంబే

0: గడిం మెందమున్ అలివే దెగడి తిరిస్ మీ దివేరాజ్యే గడు.
1: ముచ్తమా.

0: గడి ఫతిహ్ హతరు గడి తిరిస్ మినిట్ మీ దివిరాజ్ చేగాడు.
1: హిదాయతుగే మగుదాయ.